కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి

0: దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని, దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్రా టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షులు నితిన్ నబిన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట్ర మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధతా చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా

0: ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో 100ల మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వణకం. ఆకాశవాణి. செய்திகள் வாசிப்பவர் கோபாலகிருஷ்ணன். தலைப்புச் செய்திகள். புதுப்பிக்கப்பட்ட சோம்நாத் ஆலயம் திறக்கப்பட்டு 75 ஆண்டுகள் நிறைவடைவதை குறிக்கும் சோம்நாத் அமுத பெருவிழாவில் பிரதமர் திரு நரேந்திர மோடி இன்று பங்கேற்கிறார். கிராமப்புறங்களில் சாலை கட்டமைப்புகளை மேம்படுத்த உயர் முன்னுரிமை எடுத்து மத்திய அரசு செயல்படுவதாக ஊரக வளர்ச்சித்துறை அமைச்சர் திரு சிவராஜ் சிங் சௌஹான் கூறியுள்ளார். புதுமை கண்டுபிடிப்புகளை ஊக்குவிக்கும் வகையில் நாடு முழுவதும் உள்ள உயர்கல்வி நிறுவனங்களில் ஆராய்ச்சிக்கான கட்டமைப்புகளை விரிவுபடுத்த நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளதாக மத்திய இணையமைச்சர் திரு ஜிதேந்திர சிங் கூறியுள்ளார். கோஸ்டாரிக்காவுடனான

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం 5వ భాగం, ఇందులో భాగంగా ఉద్యోగ పర్వం, శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమాన్ని ముందుగా వి. రామకృష్ణ గానం చేసిన ఈ భక్తి గీతంతో ప్రారంభించుకుందామా.

0: భక్తిగీత మనంతరం కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం 5వ భాగం ఉద్యోగ పర్వం శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం విందామా.
1: పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసి మత్స్యదేశ రాజధాని అయిన ఉపప్లావ్యంలో విరాట్ రాజు వద్ద ఉన్నారు. వారి రాజ్యభాగం వారికి దక్కాలి. దానికోసం చేసిన ప్రయత్నాల గురించి చెప్పినది ఉద్యోగ పర్వం. ఉద్యోగమంటే ప్రయత్నమని అర్థం. ఆంధ్ర మహాభారతంలో ఈ ఉద్యోగ పర్వాన్ని వ్రాసిన వారు కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. ఆయన గొప్ప శిల్పి, పాత్ర చిత్రణలోనూ రసపోషణలోనూ సిద్ధహస్తుడు. ఈ పర్వంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి అత్యద్భుతం. ముత్తరాయిమంజల వివాహానంతరం ఒకనాడు ధర్మజుని సమక్షంలో సమావేశమైన బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు, పాండవులు పడిన పాటలు మీకు తెలుసును, ఇప్పుడు వారి రాజ్యభాగం వారు పొందాలి, దానికేమి చేయాలో నిర్ణయించే ముందు హస్తినాపురి వారి అభిప్రాయం తెలుసుకోవటం అవసరం, దానికై తగిన దూతని పంపాలి అని తన ఉద్దేశం చెప్పాడు. పాండవుల మామగారైన ద్రుపద మహారాజు బలవంతుడు, సహాయ సంపన్నుడు అయిన సుయోధనుడు రాజ్యం పంచి ఇవ్వడు, యుద్ధం తప్పదు, సహాయానికి పిలవదగిన రాజులనందరినీ పిలవాలి, దుర్యోధనుడు కూడా ఆ ప్రయత్నంలో ఉంటాడు, అందువలన ముందుగా మేలుకొనటం మంచిది, ఇక దూత విషయమంటారా, మా పురోహితుని పంపించవచ్చును అన్నాడు. అందరూ అదే మంచిదన్నారు. పాండవులు తమకు అనుకూలమైన రాజుల కడకు దూతలను పంపించారు. సుయోధనుడు కూడా యుద్ధ సన్నద్ధుడై తన బంధుమిత్ర రాజలోకాన్ని రావించాడు. గోపాలదేవుని సహాయార్థం తానే స్వయంగా వెళ్లాడు. అదే సమయానికి అర్జునుడు వెళ్లాడు. కృష్ణుడు సైన్యాన్ని రెండు భాగాలు చేశాడు. 10,000 నారాయణ గోపాలరు ఒకవైపు, తానొకవైపు. వారు యుద్ధం చేస్తారు. తాను ఆయుధం పట్టడు, యుద్ధం చెయ్యడు. అర్జునుడు గోవిందును కోరుకుని తనకు సార్థ్యం చేయమని ప్రార్థించాడు. బలరాముడు ఎవరిలోనూ కలియలేదు, తటస్థంగా ఉన్నాడు. కృతవర్మ ఒక అక్షోణీ సైన్యంతో కురుపతి పక్షం చేరాడు. నకుల సహదేవుల మేనమామ శల్యుడు సర్వసైన్యంతో పాండవపక్షానికి వస్తూ ఉండగా దారిలో దుర్యోధనుడు కపటోపాయంతో తన వైపు త్రిప్పుకున్నాడు. అది వినిన ధర్మరాజు, కౌరవపక్షంలో చేరిన మీకు కర్ణసారథ్యం కర్తవ్యమవుతుంది, అప్పుడు మీరు కర్ణుని కలతపరచి అర్జునుని రక్షించి మాకు సహాయపడండి అని ప్రార్థించగా శల్యుడు ఒప్పుకున్నాడు. పాండవులకు 7 అక్షోహిణుల సైన్యం సమకూడింది. కౌరవులది 11 అక్షోహిణుల సైన్యం. మరొకవైపు సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజీ కుదరకపోయిన రాయబారాలు తప్పవు. అది రాజకీయం. ఆ రోజుల్లో విశ్వవిఖ్యాతిగాంచిన రాజకీయ ధురంధరులు 4, భీష్ముడు, విదురుడు, శ్రీకృష్ణుడు, ధర్మజుడు. వారిలో యుధిష్ఠరుడు మిగిలిన 3 మించినవాడు. సమయానుకూలంగా ఎత్తులు వేయట్లో అతనికి అతడే సాటి. అందుకనే వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి ఎల్లవాదలు అధర్మము నీపై బెట్టునంతకున్ వెనడును కానడున్ పిదపనీకును నాకు మరల్పశక్యమే అని సంజయుడు దృతాశ్వునితో అంటాడు. ద్రౌపదిని పురోహితుడు హస్తనకు వచ్చి పాండవుల రాజ్యభాగం వారికి ఇయ్యవలెనని, బలవద్విరోధం మంచిది కాదని చెప్పి వెళ్లాడు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి, నీవు పోయి వాసుదేవ సహితంగా పాండవులను చూచి ఏ విధంగా మాట్లాడితే క్రోధ విద్వేష విషాదాలు మాని వారు ప్రశాంతచిత్తులవుతారో ఆ విధంగా మాట్లాడి ధర్మరాజు కయ్యం లేకుండా నెయ్యం పాటించున్నట్లు శాంతి ప్రకారం కార్యం సాధించుకుని రమ్మన్నాడు. సంజయుడు ఉపప్లావ్యం వచ్చి మొదట వాసుదేవార్జునులను చూచి మర్నాడు కృష్ణునితోనూ తమ్ములతోనూ బంధుమిత్రుల పరివారంతోనూ కొలువున్న ధర్మతనయుని దర్శించి ఉభయకుశల ప్రసంగానంతరం అతనితో ఈ విధంగా విన్నవించాడు. ధర్మజ, మీరు ధర్మవర్తనులు, శాంతమూర్తులు. నిష్కళంకమైన చంద్రవంశమునకు దుష్ట దుర్యోధను వలన వచ్చిన మచ్చను నీవే పోగొట్టగలవు. యుద్ధం వలన బంధునాశనం తప్పదు. నీ వంటి పుణ్యమూర్తి చరిత్ర హింసాకళింకితం కారాదు. కౌరవ రాజ్యభాగం ఇయ్యకపోతే సాధుజీవులైన

మీకు రక్తాన్నం కంటే భిక్షాన్నం మేలు అన్నాడు. దానికి ధర్మనందనుడు, సంజయ, కజిన్ లేకుండా కార్యసిద్ధి అయితే కాదనే వెర్రివాడు ఉంటాడా? మాకు కుడుమిచ్చి మీరు రక్క తీసుకోండి అంటే పొందు కుదురుతుందా? యుద్ధం క్షత్రియధర్మం కాదా? వంశదూషకులను లోకకంటకులను నిర్మీలించుట హింస అనిపించుకుంటుందా? మనకి వితర్కాలెందుకు? ధర్మాధర్మాలు కర్తవ్యాకర్తవ్యాలు నిర్ణయించేవాడు వాసుదేవుడున్నాడు. ఇతని శాసనం మనకి శిరోధార్యం అని సమాధానమిచ్చాడు. అప్పుడు కృష్ణుడు, దుర్యోధనుడు దుర్మధుడు, ధృతరాష్ట్రుడు కొడుకులను కాదని స్వతంత్రించలేడు. వారియ్యకపోతే వీరు తమ తండ్రి పాలు కోసం దండెత్తితే ద్రోహమా? నీవు చెప్పిన నీతులు ధర్మాలు కౌరవులకు చెప్పవలదా? ఈ సంధి సాధ్యం కాదు. అయినా పాండవులను సమాధానపరిచి నేనే స్వయంగా కౌరవులకు నచ్చచెప్పుటకు వస్తాను అన్నాడు. అది విని సంజయుడు తిరుగు ప్రయాణానికి సెలవు తీసుకుని చుండగా ధర్మరాజు అతనితో, అర్ధరాజ్యం కాకపోతే కనీసం 5 ఊళ్ళైనా, అంటే మాకంది, వారణావతం, కుశస్థలం, వృకస్థలం, మరొకటి ఏదైనా సరే ఇస్తే మాకు 5 గురికి నిలువు నీడ ఉంటుందని మా అయ్యతో చెప్పు అన్నాడు. ఆ సాయంకాలానికి కరిపురికి చేరిన సంజయుడు ధృతరాష్ట్రుని అతని మందిరంలో దర్శించి, కొడుకులు నదుపులో పెట్టుకోలేని నిన్ను ప్రజలు తిట్టిపోస్తుంటే వినలేకపోతున్నావు. జూదమాడినప్పుడు జరిగిన దుర్నయాలను సహించి సాగనిచ్చావు. అది కొంపకు చిచ్చు పెట్టింది. ధర్మతనయుడు మెత్తని పులి, సాధురేగితే తలపలమున్న కానీ నిలువదు. ప్రయాణపు బడలకిచ్చే నా శరీరము మనస్సు స్వాధీనంలో లేవు. రేపు సవిస్తరంగా మనవి చేస్తాను అని వెళ్ళిపోయాడు. 5 ఊళ్ళడుగుట్లో స్థూల దృష్టికి యుధిష్ఠిరుని మంచితనం కనిపించినా సూక్ష్మదృష్టికి అతని రాజకీయత గోచరిస్తుంది. మాకంది, వారణావతం పాంచాల రాజ్యంలోనివి. ద్రుపదను నుండి లాగుకొని ద్రోణుడు కౌరవులు అనుభవిస్తున్నారు. కుశస్థలి కర్ణుడు యాదవుల నుండి లాగుకొన్నది. వృకస్థలి హస్తినకు ఒక రోజు విడుదల ఉంది. పరులకిస్తే పక్కలో బల్యమవుతుంది. అందువలన ఈ గ్రామంలోని ఈరని తెలిసి కూడా స్వపక్షమునకు ఉత్సాహము, పరపక్షమునకు నిరుత్సాహము కలిగించుటకు ధర్మరాజు వేసిన రాజకీయపు టెత్తు ఇది. ఆ రాత్రి భయాందోళనతో ధృతరాష్ట్రునికి నిద్రపట్టలేదు. వీరుని నీతిబోధతోనూ సనత్సుజాతముని చేసిన పరమార్థబోధతోనూ తెల్లవారింది. ధృతరాష్ట్రుని సభలో సంజయుడు ఉపప్లావ్య సంగతులు సమగ్రంగా చెప్పి తాను విడిగా సందర్శించినప్పుడు కృష్ణార్జునులన్న మాటలు కూడా తూచా తప్పకుండా వినిపించాడు. భీష్మద్రోణులు నరనారాయణుల గురించి చెప్పి వారే దుష్టనిగ్రహ నిమిత్తం కృష్ణార్జునులుగా అవతరించారని, అర్జునుని మించిన విలుకాడు లేడని, వారితో విరోధం ప్రాణాంతకమని, పాండవులకు రాజ్యం పంచిచ్చి సంధి చేసుకున్నట శ్రేయస్కరమని తండ్రి కొడుకులకు చెప్పారు. కర్ణుడు కాదన్నాడు. ధృతరాష్ట్రుడు ఇదేమీ విననట్లు సంజయుని వైపు తిరిగి, ఇక్కడ ఇంత సైన్యం ఉందని ధర్మరాజుకు తెలియదా? అతని ధైర్యమేమిటి? ఎవరిని తీసుకుని మన పైకి దండెత్తి రాగలడు అని అడిగాడు. ఆ ప్రశ్నలకు ఆశ్చర్యపడి నిశ్చేష్టుడైన సంజయుడు కొంత వడిగి తేరుకుని పాండవ వాహినిలోని అతిరథ మహారాజులను పేరు పేరున పేర్కొని వారందరి తోడ్పాటుతోనూ, బక విధ్వంసి జటాసురంతకు హిడింబ ప్రాణపారేణు కీచక నిర్మూలన కేళిలోలు సమరోత్సాహైక శీల ప్రవర్తకు నాగాయుత సమ్యకీర్తిత బలోదగ్రున్ ప్రతివ్యూహదాహకు భీమంగొని వచ్చు ధర్మజుడు బాహాటోపముంజూపగన్ అట మిన్నందిన ఎట్టివాని పొడవెంతన్నట్లు పాలాక్షు నెక్కటి కయ్యమ్మున గన్న పల్గును భుజాగర్వంబులెక్కించుట అంతటి వాణింగొని ధర్మసూతి సమరోత్సాహమ్ముమై ఎత్తి వచ్చుటకు గొంకునే వీపు సక్కనయ్య నిల్చుంగాక నీ సైన్యముల్ నకులు సహదేవుగొని ధర్మనందనుండు మనసి కౌరవ బలముల ముట్టి కొనగదలచి తరివేచి వచ్చుట ధరణినాథ సింగముల బట్టి వేటాడు భంగి కాదేకే అదీనుగాక సకల భువనములు అరచేతికి తేరంజాలు నట్టి ధీమంతుడు దేవకి కొడుకుగలడు ధర్మజునికి ఆ తండెత్తిరాక నిలుచుని అధిపాక అని సమాధానమిచ్చాడు. ధృతరాష్ట్రుడు భీమసేనాదుల బలపరాక్రమాదులు తలచి దుఃఖించి ధర్మరాజుతో సంధి చేసుకుమని కొడుకుని మందలించాడు. దుర్యోధనుడు తండ్రితో స్వపక్షవీరుల సామర్థ్యము తన బలశౌర్యాలు చెప్పి పాండవాభిమానం చేత ఎవరైనా సహకరించకపోయినా తానొక్కడే కన్న సహాయంతో కౌంతేయులను నిగ్రహించగలనని సంధి కుదరదన్నాడు. రాధేయుడు రాజరాజును సమర్థించాడు. గాంగేయుడు కర్ణుని నిందించాడు. భీష్ముడు తెగునంత వరకు యుద్ధమునకు రానని శపథం చేసి కర్ణుడు అస్త్రసాధన చేశాడు. సభ ముగిసింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, సంజయుడు మిగిలారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారని ధృతరాష్ట్రుడు అడిగితే సంజయుడు, పాండవుల బలమంతా వాసుదేవుడే. ఆయన సుదర్శన చక్రం నిజమాయాబలమున పాండవుల సర్వ సమర సాధనాలలోనూ సూక్ష్మ వ్యాప్య

0: నిలచి వారికి విజయం కలిగిస్తుంది అని చెప్పి వాసుదేవతత్వాన్ని వెల్లడించాడు. ఉపప్లావ్యంలో యుధిష్ఠుడు తమ్ములతోనూ ద్రౌపదితోనూ దామోదరిని దర్శించి, ఆపద గడవం వెట్టగా ఓపి శుభం బైన దాని నొడగూర్పగా మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనయ మహాత్మ. మేము నీ కొడుకుల వంటి వారము, మా ప్రవర్తన పాపపంకిలం కాకుండా రక్షించు. మొన్న సంజయున మాటలు విన్నాం కదా, కొడుకుల్లో కలిసిపోయి మా పెదనాన్న రాజ్యం పంచిపెట్టడని తేలింది. యుద్ధం తప్పదు, నేను చాలలేక కాదు, నెత్తురు కూడా తినలేను. బంధువత మహాపాతకాన్ని భరించలేను, నీవేలాగైనా సంధి కుదర్చాలి. క్రూరులైన కౌరవుల కడకు నిన్ను పంపటమంటేనే భయంగా ఉంది, ఒంటరిగా వెళ్లకు. అక్కడ ఉన్న కృతవర్మ మనవాడే కదా, సాత్వికని వెంటబెట్టుకుని వెళ్ళు అని ప్రార్థించాడు. కృష్ణుడు, బావా అట్లెప్పుడూ సందేహింపకు, నేను నిజంగా కోపిస్తే నన్ను ఎదుర్కొనేవాడు ఒక్కడు కూడా లేడక్కడ. న్యాయమార్గమేమిన కర్ణత్రయము కలిగిన సుయోధనుడు సంధి సాగనిస్తాడా అనే సంశయమే కాని నాకు మరొకటి లేదు. అయినను పోయి రావలయ్యు హస్తినకు, అక్కడ సంధిమాట ఏమైనా శత్రురాజుల బలాబలాలు చూడవచ్చును. మీ విధానము వారి సమాధానము పెద్దలకి సమస్త ప్రజలకు తెలుస్తుంది అని తక్కిన వారి అభిప్రాయాలు విని వారిని అనునయించి చక్రగదాది సాధనాలతో సాత్వికని వెంటబెట్టుకుని హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఇది విన్న ధృతరాష్ట్రుడు కృష్ణునకు స్వాగత సత్కారాలు జరిపించమని, రథగజ తురగ రత్నభూషణ దాసి నివహమును కంజాక్షను కానుగా ఇస్తానన్నాడు. ఇటువంటి లంచాలకి గోవిందుడు లొంగడు, ఆయనకు పంచప్రాణాలు పాండవులు, వారికి రాజ్యభాగం ఇస్తే సంతోషిస్తాడు అన్నాడు విదురుడు. దుర్యోధనుడు కలిగించుకుని, రాజ్యం పంచేయవని సరికదా, వచ్చిన కృష్ణుని ఇక్కడ కట్టి పడవేస్తాను, దానితో పాండవులు కోరలు తీసిన పాములవుతారు అన్నాడు. అది వినలేక, నీకు పోగాలను దాపురించి దుర్బుద్ధులు పుడుతున్నాయి అని అతన్ని నిందించారు ధృతరాష్ట్ర భీష్ములు. అంబుజాక్షుడు సాత్వికతో హస్తినాపురం చేరుకున్నాడు. స్వాగత సత్కారాలు అందుకుని పెద్దలను పిన్నలను గౌరవాదాలతో పలకరించి కుంతి విదురులను చూచి విదురుడు విందుకు పిలిస్తే ఒప్పుకుని దుర్యోధను మందిరానికి వెళ్ళాడు. కురురాజు తన వారందరితోనూ పేరోలకమున్నాడు. కృష్ణుని స్వాగతించి ఉచితజనాశీనుని చేసి సరస్సల్లాపలు సాగిస్తూ తన ఇంట భోజనం చేయమన్నాడు. దూతలు వచ్చిన పని నెరవేరకుండా కుడువరాదు. పగవారింట కుడిచినది అమృతమైన అనుమానంగా ఉంటుంది. పాండవులు నా ప్రాణాలు, ప్రాణాలకు ఎగ్గు చేసిన వారు శత్రువులు కావున ఇక్కడ తినరాదు, విదురుని ఇంటికి వెడతాను అని దుర్యోధనుతో చెప్పి కృష్ణుడు ఆ రాత్రి విదురుని ఇంటి గడిపాడు. విందు సమయంలో విదురుడు అక్కడ పరిస్థితులన్నీ కృష్ణుకు చెప్పి, కౌరవుల కొరకరాని కొయ్యలు, తానే గెలుస్తాననే భీమాతో సుయోధనుడున్నాడు, వారు నీ మాట వినరు, పైగా కీడు చేస్తారు. నీ ప్రభావ పరుషాలు నేను ఎరుగుదును, అయినా నీ మీది భక్తితో చెబుతున్నాను, నీవక్కడికి వెళ్ళటం మంచిది కాదు అన్నాడు. కృష్ణుడది విని, నీవు చెప్పినదంతా నిజమే, ఇప్పుడు నేను కలిగించుకోకపోతే అన్నదమ్ములు కొట్టుకుని చస్తుంటే ఆప్తుడైన కృష్ణుడు వారించక ఊరుకున్నాడని నలుగురు నన్నాడి పోసుకుంటారు. నా కర్తవ్యం నేను నెరవేరుస్తాను, వినకపోతే వారే చెడిపోతారు అని విదురుని సమాధానపరిచాడు. విదురుడు కృష్ణభక్తుడు, ధృతరాష్ట్రునకు తమ్ముడు, మంత్రి, ఆంతరంగికుడు. కృష్ణుడు భక్తవత్సలుడు, పాండవ దూత. విదురుని విందు వలన భక్తుని అనుగ్రహించినట్టు అవుతుంది, కౌరవ రహస్యాలు తెలుసుకోవచ్చును కూడా. పోతే దుర్యోధనుడు ఏదో దుండగం చేయక మానడు. ఆ జరిగేదేదో అతని మందిరంలో కాక నిండు సభలో జరిగితే దుర్యోధనుడి దుర్బుద్ధి అందరికీ వెల్లడవుతుంది. తన భక్తులైన పుణ్యపురుషులు తన విశ్వరూపాన్ని దర్శించి తరించుటకు అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విదురుడు ముందుగా పిలిచాడు. విదురుని ఇంట విందుకు అంగీకరించి దుర్యోధనుడి పిలుపు కాదనటలో కృష్ణుని ఆంతర్యం ఇది. కౌరవ సభ కిటకిటలాడుతోంది. తన కిరువైపులా గాంధారి విదురులతో ధృతరాష్ట్రుడు సింహాసనాసీనుడయ్యాడు. భీష్మ బాహిలకాది కురువృద్ధులు, ద్రోణ కుపాచార్య అశ్వత్థామాది గురువర్గము, కర్ణ శోభల సైంధవాది దొరలు, దుర్యోధనాది కురుకుమార శతకము, రణసహాయార్థం వచ్చిన రాజలోకము, జమదగ్ని నారదాది మహర్షులు పద్మాక్షుని పలుకలు వినాలని కుతూహలంతో కూర్చున్నారు. సభంతా వింజిమాకిడినట్లుంది. మేఘశ్యాముడు మేఘగంభీర స్వరంతో చిరునవ్వుతో ప్రారంభించాడు. మామా, ధృతరాష్ట్ర మహారాజా, నీవెరుగని ధర్మం లేదు. నీకు నీ కొడుకులొకటి, నీ తమ్ముని కొడుకులొకటి కాదు.
1: భరత కులంబు ధర్మమును పాడియు సత్యము పొత్తు పెంపును గరుణయు గల్గియుండునగాను తిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ ఎనుగు తమ్ముడు నీ తనయుల్ యశోధురంధర శుభశీలురు ఈసు చరితక్రమమిప్పుడు తప్పనేటికిన్.
0: ఈ వంశానికంతకీ నీవు కుదురు. ఇందులో ఎవరు ఎలా ప్రవర్తించినా ఆ మంచి చెడులు చివరకు నీకే సంక్రమిస్తాయి.
1: కౌరవ పాండవుల్ తెరగుగైకొని శాంతత బొందియున్.

0: నీకి మేలు. ఆరయ నాకు నీకు కులమంతకు ఈ నృపకోటికి ఉర్వికిన్. పూరితమైన ఇంతకును పుట్టు మహాపద కావునన్ దరిత్రీ రమణాగ్రగణ్య గణుతించి అవశ్యము పొందునర్పవేహే. యుద్ధంలో ఎవరు మరణించినా ఆ దుఃఖం నీది కాదా? కౌరవ పాండవులు క్షీరనిరంజాయంగా కలిసి ఉంటే అందరూ ఆనందిస్తారు. ఇరు తెగలకు సంధి కుదిర్చి సమస్త రాజలోకాన్ని రక్షించు. నీ తమ్ముని బిడ్డలు ధర్మాత్ములు, అందు అజాతశత్రుడు పరమశాంతమూర్తి. వారు తమ తండ్రి పాలు పంచి ఇమ్మన్నారు, లేదా ఐదుగురికి ఐదు ఊళ్ళేనా ఇమ్మన్నారు. నీకు ఏది ధర్మంని తోస్తే అది చెయ్యి. వారలు శాంతసూరులు భవచ్చరణములు కొల్వబూనియున్నారు అటుగాక మీకది మనం బునక ప్రియమేని ఇంతకున్ పోరికి వచ్చుచుండుదురు భూవర రెండు తెరంగులందు నీకారయ పద్యమేది ఎగు అవ్విధమేర్పడ నిశ్చయింపు. సారసాక్షిని మాటలు విన్న సదస్సులందరూ పులకితగాత్రులై నివ్వెరపోయారు. నారదాది మహర్షులు కొన్ని పురాణ కథలు చెప్పి పురుషోత్తముని హితోపదేశం శ్రేయస్కరమని బోధిస్తారు. సుయోధుడు వినడు. ధృతరాష్ట్రుని కోరికపై కృష్ణుడు నచ్చకపోతే అందరూ నన్ను ఎందుకు నిందిస్తారు? నా తప్పేమీ లేదు. ధర్మరాజు జోదమాడే రాజ్యం పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఇమ్మంటా ఎవడిస్తాడు అని జవాబిచ్చాడు. కృష్ణుడు కించిత్ కోపంతో, ఏమిటి నీ ఎందు తప్పేలేదా? విషాన్నం పెట్టడం, త్రాళ్లతో కట్టి నీటిలో త్రోయించటం, పాములచే కనిపించటం, లాక్షాగృహ దహనం నీ తప్పులు కావా? అన్నదమ్ములు జోదాలాడి భార్యను రచ్చకెచ్చి బట్టలు ఉలిపించిన వారు నీవు కాక మరొకరెవరైనా ఉన్నారా? చూపించు. అవన్నీ సహించి పాండవులు నీ పొందు కోరుతున్నారు, అది వద్దనడం శ్రీరామ్ మోకాలుడ్డుట. ఇప్పుడు మా హితోక్తుడు నీవు వినకపోతే రేపు యుద్ధంలో నీ మొర వినేవాడు ఉండడు, జాగ్రత్త అని దుర్యోధనుని హెచ్చరించాడు. గాంధారి కొడుకుని చేరదీసి, నాయన, మొదటి నుండి భరతవంశంలో కనిష్ఠులే రాజ్యం చేస్తూ వచ్చారు. మీ తండ్రి సింహాసనం మీద కూర్చున్నది నమ్మమాత్రపు రాజుగానే, సర్వము పాండురాజ్యం నిర్వహించాడు. ఈ వృద్ధాచారాన్ని బట్టి చూస్తే ధర్మరాజు రాజు కావటంలో తప్పు లేదు. పోరాడి పూర్తిగా గెలుచుకునే శక్తి ఉండి కూడా బంధుక్షయానికి జంకి వారి సంధి కోరుకుంటున్నారు. అట్టి ధార్మికుల ముందు ఫాలాక్షుడు కూడా నిలవలేడు. సంధి చేసుకుని సుఖించమని బతిమాలింది. తండ్రి శతవిధాలు నూరిపోశాడు. తాత భీష్ముడు, గురువు ద్రోణుడు కూడా నయానా భయానా చెప్పి చూశారు. ఎవరెంత చెప్పినా దుర్యోధను వినలేదు. పాండవులకు వాడి సూదమనం మోపిన నేల కూడా ఇయ్యను, యుద్ధంలో గెలిచిన వారే రాజ్యం చేస్తారు అని సభ విడిచి వెళ్ళిపోయాడు. తన మిత్రులతో కలిసి పాండవదూతను బంధించపోయాడు. శ్రీకృష్ణుడు తన విశ్వరూప ప్రదర్శనతో దుష్టచతుష్టయాన్ని విఫల ప్రయత్నం చేసి పెద్దల యొద్ద సెలవు తీసుకుని కుంతీదేవితో జరిగిందంతా చెప్పి ఆమె కొడుకులకు ఇచ్చిన సందేశం విని తిరిగి వెడుతూ కర్ణుని తనతో కొంత దూరం తీసుకుని వెళ్ళి అతని జన్మరహస్యం తెలియపరిచి, నీవు కౌంతేయుడువు, తమ్ములైన పాండవులతో కలిసి రాజ్యాన్ని పాలించుకో, ద్రౌపది కూడా నిన్ను ఆరోభర్తిగా స్వీకరిస్తుంది అని బోధించాడు. కర్ణుడు, దేవకీనందన, నా జన్మవృత్తాంతం ఇదివరకే కర్ణాకర్ణిగా కొంత విన్నాను. పెంచిన వారిని, నమ్ముకున్న రారాజుని విడిచి రాలేను. నీ సహాయంతో పాండవులు గెలుస్తారని నాకు తెలుసు. ధార్మికుడైన ధర్మరాజే రాజ్యపాలన కర్హుడు. నేను అన్ననే తెలిస్తే అతడు రాజ్యం చెయ్యడు. అందువలన ఈ విషయం చాలా రహస్యంగా ఉంచు, నీ మాట కాదన్నందుకు క్షమించు అని సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత కుంతి కూడా తమ్ములను కలిసి ఉండమని కర్ణుని రహస్యంగా కోరింది. అతను సమ్మతించక అర్జునుడు తప్ప తక్కిన నలుగురు చేజెక్కినా చంపనని కుంతికి వరమిచ్చాడు. సంధి ప్రయత్నాలు ఫలించలేదు. సమర ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కౌరవేశ్వరుడు తన సర్వసైన్యానికి అధ్యక్షునిగా భీష్ముని అభిషేకించాడు. పాండవుల సర్వసేనా నాయకుడు దృష్టజ్యుమ్నుడు. మొత్తం 12 మీద అక్షౌహిణుల సైన్యం. యుద్ధానికి బయలుదేరుతూ దుర్యోధనుడు తల్లికి నమస్కరించి తనకు జయం కలగాలని ఆశీర్వదించమన్నాడు. ఆ మహాపతివ్రత ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం జయిస్తుందని దీవించి పంపింది.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం 5వ భాగం ఉద్యోగ పర్వం శ్రీ దుగ్గిరాల రామారావు గారి ప్రసంగం విన్నాం కదా.
2: నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను.
3: ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని
2: నేను శాంతి దూతనై చనుదించాను. మామా, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాశక్తులతో నిన్ను సేవించాలని వాంఛిస్తున్నాను. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నాను.

0: ఆనాడు జూత సభలో వారు అంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం
1: నీ తమ్ముని కొడుకులు సదపాలిమ్మనిరి అతులిష్టపడవయేదియు ఐదు ఊళ్ళిమ్మనిరి ఐదుగురకు

0: కావునా ధర్మ సమ్మతంగా సంధి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. పాండవుల బాధ్యత నేను వహిస్తాను, నీ కుమారుల బాధ్యత నీవు వహించి నిర్ణయించు.
1: వాసుదేవ, సర్వం తెలిసి కూడా నాపై నిందము. అంధుడనైనందువల్ల ఆనాడు పాండురాజు ఈ రాజ్యం పాలించాడు, ఈనాడు నా కుమారుడు స్వతంత్రంగా రాజ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కర్ణులతో పాటు నా మాట కూడా గుడ్డి పడిపోయి.
2: మహారాజు, ఆ సమాధానం సముచితం కాదు. కురు సామ్రాజ్యానికి మీరే సార్వభౌమం, మీ మాటకు తిరుగులేదు. వాసుదేవుడు వస్తున్నాడన్న వార్త వినగానే మీరన్న మాటలు మరిచిపోతారు. ఏమడిగినా ఆ మహానుభావునికి ఇవ్వాలని ఉత్సాహపడ్డారే, ఇప్పుడిలా అశక్తులు అని బాధ్యతను విడనాడడం ధర్మం కాదు.
0: అంబికే, నీ మౌన వ్రతానికి ఉద్వాసన చెప్పక తప్పదు. యువరాజ, నీ తండ్రి హృదయంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించేవా. తమ్ముని బిడ్డలపై మమకారం, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు.
3: శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి ఒక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయబారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చర్చే అసంగతం.
0: విన్నావా మహారాజా, ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. నీ బిడ్డల వల్ల నీవిలా ఇడుములు పడవలసింది. ఏం చేస్తావు, ఏనాడు చేసుకున్న పాపము.
4: విన్న ఆ సంభాషణ శ్రీకృష్ణావతారం ఈ చిత్రంలోనిది.

శ్రోతలకు ముఖ్య గమనిక, దేశ ప్రజల సుస్థిర అభివృద్ధిని కాంక్షించే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో ఈరోజు మనం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. సామాన్య ప్రజానీకానికి లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత భీమా ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినది ఈ పథకం. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అనివార్య కారణాల వల్ల దూరమైతే ఆ కుటుంబం

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంలో చేరేందుకు 18 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ఇప్పటికే ఎంతోమంది లభ్యం పొందుతున్న ఈ పథకంపై మరిన్ని వివరాలను https://financialservices.gov.indiaలో పొందగలరు.

ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం ఈ అంశంపై కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. మధుర సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీతో నేడు చాలా ప్రాముఖ్యత సంచరించుకున్న ఓ అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఏమిటి అంటారా? టెక్నాలజీ, సాంకేతికత. మన నిత్య జీవితంలో అణువణువున చొచ్చుకుపోయింది ఈ సాంకేతికత. అయితే ఈరోజే ఎందుకు అంటారా? ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే, అంటే జాతీయ సాంకేతికత దినోత్సవం. అబ్బో, ఇలాంటి ఓ రోజు ఉందా అంటారా? ఉందండి. 1998 పోఖరన్ 2 అణుపరీక్షలను మరియు హన్సా 3 విమానం యొక్క మొదటి విజయవంతమైన ప్రయోగాన్ని స్మరించుకుంటూ ఈ 11వ తేదీని ఇలా జరుపుకోవాలని అలనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఇదేలా ఓ ఆనవాయితీ అయిందనుకుందాం. సరే, మరి సాంకేతికత గురించి చాలా సంపూర్ణంగా సంభాషించుకుందాం. కానీ అంతకంటే ముందుగా

నిన్న ఆ పాట శంకర్ మహాదేవన్ గళం నుండి జాలువారిన రామజోగయ్య శాస్త్రి కలం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, చిత్రం జనతా గ్యారేజ్. సాంకేతికత, సాంకేతిక విజ్ఞానం, సాంకేతిక శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, అబ్బో, ఇవన్నీ నిత్య జీవితంలో చాలా విరివిగా వాడే పదాలైపోయాయి. ఇంకో విషయం, అందరికీ అన్నీ సులువుగా అందుతున్నాయండోయ్. అసలు ఏమిటి ఈ సాంకేతికత అంటే కాస్త సరళంగా చెప్పుకుందాం. దైనందిన జీవితాన్ని సులభతరం చేయడానికి విజ్ఞానాన్ని వర్తింపజేయడం. అందామా, సమంజసమేనా? అదే చేత్తో చిన్న చితక సమస్యలను పరిష్కరించుకోవడానికి అని కూడా చెప్పచ్చేమో. ఉదాహరణకి, మన మా అమ్మ ఇంటిల్లిపాదికి గారెలెయ్యాలంటే రోట్లో పప్పు రుబ్బేది పాపం. మన అమ్మకి రుబ్బుకునే యంత్రం అని ఒకటి వచ్చింది. ఇక మనలో కొందరికి యంత్రం ఉన్నా కూడా బయటకు వెళ్ళి కొనుక్కుని తినగలిగే సావకాశము వచ్చింది. మన తర్వాత తరానికి అలా గారెలు తినాలి అనుకోగానే కొత్తలుడికి పెట్టినట్లు ఇంటికి తలుపు కొట్టి మరీ తెచ్చిస్తున్నారు. ఇదంతా ఏమిటి? సాంకేతికత తెచ్చిన మార్ప? పనిని సులువు చేసినది సాంకేతికత అవునా? ఆలోచిద్దాం. అయితే ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ టెక్నాలజీ అంటే చెప్పుకునే ముందుగా